0: రాజ్యం తత్తరి గరగదా
1: నిజరిగమా
0: దొందరగరదు కదా
1: గరిజం
0: పరగరదా
1: పరని
0: పరిగరదై
1: తగజిరి మగ గజ పరి మగ పరమ నిదని రి దగ